0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. భారతదేశం ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. రాగల 2 రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. భారత్ ఉత్తర మాసిడోనియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణల ఆధారంగా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఉత్తర మాసిడోనియా రాజధాని స్కోప్జేలో జరిగిన భారత్ ఉత్తర మాసిడోనియా బిజినెస్ ఫోరం సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఉత్తర మాసిడోనియాలో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల మధ్య చాలా తక్కువగా ఉందని, ఈ దశాబ్దం ముగిసే నాటికి దీనిని రెట్టింపు చేయవచ్చని ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు స్కోప్జేలోని మదర్ థెరిసా మెమోరియల్ను సందర్శిస్తారు. అనంతరం స్కోప్జే మ్యూజియంలో అధ్యక్షురాలు దౌకోవా స్కోప్జే మేయర్తో కలిసి ముర్ము జాతిపిత మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఐరోపాలోనే అత్యంత లోతైన, పురాతనమైన ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఓహ్రిడ్ సరస్సును కూడా సందర్శిస్తారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు. సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన ప్రధాన్, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన ప్రదర్శనలు చేయడం ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారని, భద్రతా నిబంధనలను బేఖాతరు చేశారని విమర్శించారు. నీట్ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనలకే ప్రాధాన్యత ఇచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడం వారి ఉద్దేశం కాదని, కేవలం రాజకీయ ముఖ్యాంశాల్లో నిలవడం కోసమే సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. నీట్ అంశంపై పార్లమెంటు వేదికగా చర్చించడానికి, యువత ఆందోళనను పరిష్కరించడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని విద్యార్థులను రాజకీయ ప్రచారాలకు పావులుగా వాడుకోవడం సరికాదని, వారికి కావలసింది భరోసా, సమస్యల పరిష్కారం, బాధ్యతాయుతమైన ప్రవర్తన అని ఆయన చెప్పారు. లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన తెలపడంపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. ఆయన ప్రవర్తన ఎంతమాత్రమూ తగదని, తీవ్రంగా ఖండించదగిందని పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఈ ఘటన దురదృష్టకరమని,

0: ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి రోజని అభివర్ణించారు. పార్లమెంటులో ఎటువంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తూ కాంగ్రెస్తో సహా విపక్షాలకు సభలో చర్చకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపే ఉన్నారని నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు.
1: और मैं कहूंगा कांग्रेस और विपक्ष के साथियों से, हम संसद के पटल पर हर प्रकार के संवाद के लिए तैयार रहते हैं, लेकिन आपकी जो मर्यादाएं तोड़ने की परंपरा बनती जा रही है, जो अराजकतावती सोच आपके अंदर विकसित हो रहा है, निश्चित रूप से इससे देश कहीं न कहीं दुखी है और देश अपने यशस्वी प्रधानमंत्री के साथ खड़ा है.
0: नीट परीक्षा पेपर लीक अंशंपै నిన్న సాయంత్రం ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగా వరుసగా రెండవ రోజైన నిన్న కూడా ఉభయ సభల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ, ఇతర అంశాలపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆందోళనల కారణంగా ఉభయ సభలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. ఈ గందరగోళం కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల సమయం జీరో అవర్ నిర్వహించడానికి వీలు పడలేదు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు సభలో శాంతి భద్రతలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలను కొనసాగించడానికి సహకరించాలని నిరసనకారులను పలుమార్లు కోరారు. అయినప్పటికీ గందరగోళం సద్దు మణగకపోవడంతో సభను రోజంతటికీ వాయిదా వేయవలసి వచ్చింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభ వాయిదా పడింది. భారతదేశం ఆతిథ్యమిస్తున్న మూడు రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈ రోజు నుండి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, నాణ్యమైన ఆరోగ్య సేవలను అందరికీ సమానంగా అందించడం వంటి అంశాలపై సహకారాన్ని పెంపొందించుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ ఆరోగ్య ప్రాధాన్యతలపై ఉమ్మడి చర్యలను ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాత్సవ మీడియాతో పేర్కొన్నారు. ఈ మంత్రిత్వ స్థాయి సమావేశాల్లో ఆరోగ్య భద్రత, డిజిటల్ హెల్త్, అందుబాటు ధరలకే మందుల లభ్యత, సాంప్రదాయ సమగ్ర వైద్య విధానాలు, క్షయవ్యాధి నిర్మూలన, మానసిక ఆరోగ్యం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థల బలోపేతం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్టు ఆమె వివరించారు. రాగల రెండు రోజుల పాటు గుజరాత్, తూర్పు రాజస్థాన్, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే మూడు రోజుల పాటు అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ రాజస్థాన్లలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని తెలిపింది. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుపూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుపూర్ జిల్లా అవినాశిలో ప్రసిద్ధ అవినాశి శివలింగేశ్వర శివాలయాన్ని ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఉత్తర మాసిడోనియాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత విస్తరించాలని వ్యాపార వర్గాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో అంతరాయం కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ సాధనాలుగా వాడుకుంటున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర

0: ఆరోపించారు. భారత్ ఆతిథ్యమిస్తున్న 3 రోజుల బ్రిక్స్ ఆరోగ్య మంత్రుల సమావేశం ఈరోజు నుంచి చండీగఢ్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: நேரம் 7:15 ஆகாஷ்வாணி சென்னை வானொலி 100.1 MHz FM கோல்ட் அலைவரிசையில் திரையிசை. முதல் பாடல் கில்லி படத்திலிருந்து, உதித் நாராயணன், சுஜாதா ஆகியோர் குரல்களில்.

శుభోదయం, శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో నక్కీరుడు రాజీవాక్షుల కథ, శ్రీమతి వి జయలక్ష్మి గారి ప్రసంగం మరియు పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా బాంబే జయశ్రీ గానం చేసిన ఈ త్యాగరాజ కీర్తన విందామా?

0: భక్తిగీతం అనంతరం కార్యక్రమంలో ఇప్పుడు నక్కీరుడు రాజీవాక్షుల కథ శ్రీమతి వి జయలక్ష్మి గారి ప్రసంగం విందామా.
1: పురాణాలు కావ్యాలు భగవంతుడి మహత్యం చెప్పి మనని శ్రేయో మార్గం వైపు తిప్పి దైవకృప మనపై కలిగే సాధనాల్ని బోధిస్తాయి. మనం 1000 సంవత్సరాలు పైబడ్డ ఈ కావ్యాల్ని చదవగలగడానికి కారణం ఎంతోమంది పెద్దల కృషి. ఎందరో ఎన్నో ప్రయాసలు కోర్చి బృహత్ కార్యాలను చేశారు. కాళహస్తి మహత్య గ్రంథం కూడా అటువంటిదే. వివిధ ప్రదేశాలకు వెళ్ళి తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటిలోని తప్పుప్పుల్ని చూసి మొదటిసారిగా 1895లో ముఖ్యంగా కీర్తిశేషులు కొత్తపల్లి పద్మనాభ శర్మ గారు ఈ కావ్యాన్ని జ్ఞానప్రసూన మాలికగా ప్రకటించారు. కృష్ణదేవరాయల సాహిత్యపు పూతోటలో వెలసిన ఒక అరుదైన పుష్పం దూర్జటి శ్రీ కాళహస్తి మహత్యం. క్షేత్రాలని ఆలయాలని ఆధారంగా చేసుకుని సంస్కృతి, కళలు, సాహిత్యాలు అభివృద్ధి చెందాయి. భూమిలో సహజమైన శక్తి గల ప్రదేశాన్ని క్షేత్రం అని అంటారు. జ్ఞాన వైరాగ్యాలు సాక్షాత్ మోక్షం ప్రసాదించేదే కాళహస్తి క్షేత్రం. దూర్జటి తెలుగువాడైనా ఆ కాలంలో ప్రాచుర్యంలో ఉన్న ద్రవిడ దేశ కథలని తెలుగువారికి అందించిన ఘనుడు. వాటిలో నత్కీరుడి కథ, రాజీవాక్షుల కథ ఉన్నాయి. వీరికి ఎలా శివసాయుధ్యం వచ్చిందో వివరంగా మనకి రాశాడు. ఆ కథలో ఇలా సాగుతుంది. పాండ్యరాజు చేసుకున్న అదృష్టమే అదృష్టం. పాండ్యభూపాలని గారాబు పట్టి లోకనాయకి మీనాక్షీదేవి, సుందరేశ్వరుని పట్టపురాణి. ఇలవైకుంఠంలాగా వెలిగిపోతోంది ఆ మధురాపట్టణం. ఏ పురమున ఇంపొందు ఇందుధరుడు, పాండ్యభూపాలు నల్లుడై ప్రజలకెల్ల, ఉల్లంలోన ఉల్లాసములు సిల్ల, అట్టి మధురకు సరియే ఏ పట్టణము అంటాడు. ఆది దంపతులు రక్షింప సంపదంబొదలు ఆ మధురకి ఇతర పురము ఏ పురము సాటి లేదు. అటువంటి పట్టణానికి ద్రావిడ భాషా బ్రహ్మగా కొనియాడబడే అగస్త్య మహర్షి హిమశైలంబు నుంచి వచ్చి ద్రావిడ శాస్త్ర నిఘంటువు, శబ్దశాస్త్రము, అలంకారము, గ్రంథములు, కవిత్వ లక్షణములు, శాస్త్రములు సృష్టించి అష్టదశాక్షర మాతృకలని ప్రసాదించడమే కాక కవిత్వ సరణిని తెలియచేసి వెళ్ళగా ఎంతోమంది పాండ్యరాజులు, కవులు ద్రావిడ భాషాదేవికి సేవ చేసుకున్నారట. ఆ వరుసలో కలియుగంలో ఒక జనవల్లభుడు ఆ వంశంలో ఉదయించి ద్రవిడ భాషని ఎంతో జయప్రదంగా పోషిస్తున్నట. ఆ పాండ్యరాజు కొలువులో నక్కీరాది కవీంద్రులు వెలుగుందుచూ భాషామతల్లికి సేవ చేసుకుంటున్నారట. ఆ సభ మెచ్చ కవిత్వం ఏ సరసుడు చెప్పినా ఆ మహీషుడు ఇచ్చు 1000 మాడలు. ఆ పురాన్ని కలికాలంలో కూడా సిరి సంపదలతో సుభిక్షంగా ఉంచాట ఆ మహాశివుడు. కొంతకాలానికి వర్షాభావం వల్ల కొంచెం కొంచెం ఇబ్బందులు వచ్చాయట. కరవంతవంతకు నొత్తగా కరవెరగని నోపగలగ మనుజుల్, అసలు సురసురొక్కిరి, కొందరు పరదేశములకు చెనిరి బ్రతుకు కొరుకును. అంటే అసలు కరువు అనేదే ఎరగని ఆ మధురా పుట్టిన ప్రజలు అటువంటి కష్టాలను ఓర్చుకోలేక అటువంటి సమయంలో ఒక పేద ద్విజుడు తను పూజించే శివాలయాన్ని, శివుణ్ణి ఒంటరిగా భోజన పూజాధికారులు లేకుండా వదిలి వెళ్ళలేక తర్జన భర్జన పడుతుంటే మహేషుడు కరుణతో ఆపి ప్రసన్నుడై ఆ పేద పురోహితుడికి సభ మెచ్చిన కావ్యం బిచ్చు, ఏ సరసుడై చెప్పినా వారికి 1000 మాడలు రాజు ఇస్తానని చెప్పాడు కదా అని గుర్తు చేసి శృంగార రసానుబద్ధంగా ఒక పద్యం తాటాకు మీద రాసి ఇచ్చి ఆస్థానంలో నీవు చదవగా

రాజుగారు నీకు 1000 మాడలు ఇవ్వగా నువ్వు కొదవలేకుండా బ్రతకగలవు. దీనితో నీ కరువు తీరడమే కాక వర్షాలు కురిసి సస్యాలు పండుతాయి, జనం పూర్వంలాగా సుఖంగా ఉంటారు అని చెప్పాట. చూశారా శివుడికి ఆ ప్రజల మీద ఎంత దయో. శివభక్తుడు రాజు సమ్ముఖానికి వెళ్ళి శ్రీ పరమేశ్వర ప్రణీతమైన కవితా చమత్కార భరితమైన పద్యాన్ని చదవగానే దాంట్లో సింధుర రాజగమన ధమ్మిల్లం బంధంబు సహజగంధంబు అని ఉండటంతో అక్కడి రాజసభలో నత్కీరుడు అనే ప్రసిద్ధ కవి లేచి లోకము నగదే సహజగంధంబు కురులకు ఉన్నదనుట, తప్పిది చెప్పరాదు, కవితా సమయానికి ఒప్పదాదు, నీవిట్లు రచింపదగునే అనగా నాగా పరమేశ్వరుడే వసుధాదిపుకు ఇవ్వమని ఇచ్చినాడు, ఒప్పు తప్పు నేనెరుగా ఉత్తములారా అని బేలయ్యై గుడికి వచ్చి పార్వతీశుని గని అతని పద్యం అతడికి ఇచ్చి నిన్ను నమ్మిపోయి నిండిన సభ సిగ్గు చెడితి. సర్వజ్ఞతము బహుముఖ నిర్వాహక శక్తి గుణములు సర్వా నీకు గలవని నమ్మి గర్వముతో పోయి నాకు చివరికి సభలో నిరాశ అయినది. అయినా పరులు రాసిన కవిత్వంతో భూపాలుర సభకి వెళ్ళడం నాది తప్పే. నీ మాటలు విని నమ్మిపోయిన నా మోసము చెప్పనేల నట్కీరునిచే మాట పడడం కన్నా ఈ క్షామబాధే మేలు. అయినా నా భాగ్యం ఇటులుండగా నిన్ను నత్కీరుడిని దూషించడం తప్పు, ఎక్కడికో భిక్షాటనికి వెళ్ళిపోతాను అని శివదూషణ గాని పరదూషణ గాని చేయక తనకి తానే సమాధానం చెప్పుకున్నాడు. దీంతో అతని మంచితనం తెలుస్తోంది. పైగా శివునికి భద్రం అవుగాక అంటాడు. ఇంత మంచితనం చూసి కృపామూర్తి అని ఈశ్వరుడు ఆ వేదనని గని కటకట నేను గని నత్కీరుడు కవితం తప్పుబట్టినట పదం తెలుసుకుందాం పద అని చెప్పి నిటలాక్షుడు స్వయంగా కుంభినీపతికి సభకు వచ్చి ఈ రాజుపై కవితా సాహిత్య స్ఫురన్ మాధురీ చారు ప్రౌఢిమ చెప్పి పంప, మాత్సర్యముతో తప్పుపట్టెనట, అలంకారము లక్షణము రసము దీనిలో ఏ తప్పు ఉంది అని నత్కీరుణ్ణి నిలేశాడు. నత్కీరుడు మునుపటిలాగానే తప్పు తప్పే, నిజగంధంబు కురులకుండదు అని వాదించాడు. జరగకూడదు జరిగిపోయింది. నీలగ్రీవుడు నిటల నేత్రాన్ని ప్రదర్శించాట. అయినా నత్కీరుడు తల చుట్టూ 6 కన్నులు కలిగిన పద్యం తప్పు కాదన వశమే అంటాట. ఇలా విలసనములు పనికిరావు అని ఖచ్చితంగా చెప్పాడు. ప్రతిభాషల కుపితుడై రుద్రుడు అతని కుష్ఠువ్యాధిగ్రస్తుడవై అని శపించాడు. దాంతో భయంతో బిగువ వదిలి ద్రోహము చేసిది తెలుపవే ఈశా శాపాంతములను పాదార్జముల మీద పడ తన బిడ్డడైన నత్కీరునిపై భక్తరక్షామందారుడై శాంతి పొంది కైలాస శిఖర దర్శనంతో శాపం అవుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోయాట. అయినా మనలాంటి వాళ్ళకు కూడా తెలిసిన లలితా సహస్రనామాల్లో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని చంపకాశోక పున్నాంగ లసత్కచాయ నమః అనే నామంతో అమ్మవారిని కురుల నుంచి పుష్పాలు సుగంధాన్ని గ్రహిస్తున్నాయి అని ఉండదు కదా. కానీ నత్కీరుడు జరిగిందంతా ఒక భగవత్ లీలగా మనం తెలుసుకోవాలి. శాపానుభవంతో రుగ్మత ప్రారంభం అవగానే ఆహా ఏమి కవితాభిమానం ఏల వహించితి, కడుభారమైన రుజా విషాదమును నెట్టు భరింతు వెండికొండ నెట్లు చూచుదు, కైలాసము విన్నది కన్నది కాదు అని ఉత్తర దిశా ప్రయాణం మొదలెట్టాట. దారిలో ఒక బ్రహ్మరాక్షసుడు చెరపటగా సుబ్రహ్మణ్యస్వామిని వేడుకొని ఎలాగో దర్శింతు కైలాసము అనే విన్నవింపగా గుహుడు తండ్రి కైలాసం అన్నాడు గాని ఉత్తర కైలాసం అనలేదు కదా, దక్షిణ కాలాయసమైన కాళహస్తిని మనసులో దర్శించిన చాలు అని చిరునవ్వుతో చెప్పగా చెంగటనున్న తీర్థంలో అత్యంత నిష్ఠతో కృతస్నానుడై కళ్ళు తెరవగా కుష్ఠరోగం పోయిందిట. శివునిపై 100 పద్యాలు ఆశువుగా భక్తితో గిరిజాసుని స్తుతింపగా జ్ఞానప్రసూనాంబానాథుడు ప్రసన్నుడై నీకు ఇంపైన వరమిస్తాను కోరుకో అంటే కైవల్యమే నాకు ప్రసాదించమనంటే తథాస్తు అన్నట. తన వెలుగులోకి నత్కీరునితో సహా పశుపతి అంతర్ధానం అయిపోయాట. జ్ఞానప్రకాశం అయిన వెలుగుతో వచ్చిన భవుడు నత్కీరునితో సహా అంతర్ధానం అయిపోయాట. చొక్కనాథుడు మీనాక్షి కాపురం ఉన్న మధురాపట్టణం ధరణికి కంఠాభరణంగా ధనధాన్యాలతో కళలు సిరి సంపదలతో అలరారుతోంది. ఆ ఊరిలో గాణిక్య కలసనిది మాణిక్యాంబ అనగా ఒక వత్తె ఉండేదిట. దైవయోగంతో గర్భం దాల్చి ముద్దుముఖముల శివభక్తే తను ఎత్తినట్టు 2 బిడ్డల్ని జన్మించింది. తన కోకిల వాణితో తొట్టులో ఉన్న పిల్లలకి కక్కోక కళా విలాసాలని ఉగ్గుపాలతో నేర్పించాలి.

0: ప్రయత్నించింది. రంభ, కుబేర, ఊర్వశి, ఉప్పు, పురూరవు మొదలైన ప్రేముకల చిత్రాలని ఇంటి గోడల మీదంతా చిత్రింపజేసింది. కానీ ఆ బిడ్డలు జన్మాంతర వాసన వల్ల ఇవన్నీ కాక పరమశివుని చూడకోరారు. శంకర రూప వర్ణనాలాపంబులాడబోదురు. కళానిధి శేఖర భక్తియుక్తులై తోటి విలయాండ్ర పిల్లలు తోట ఆటలాడక ఈ కన్యకామణులు అర్ధేంద్రు చంద్రశేఖరునిపై మనసు నిలిపారట. కన్యలందరూ రతికాముకులతో చేరగా వీరు శివసేవ చేయగా రమించారట. పార్వతీ ప్రాణేశ భక్తిమిరయ వారకాంతా వాసనలు ఒక్క పూటకొక్క పూటకి ఉడిగిపోయాయట. ఆ సమయంలో కవి నత్కీరుడు కాళహస్తీశ్వరునిపై రచించిన శతకాన్ని భక్తితో కంఠస్థం చేశారట. తల్లి, రసకులకు మీ ఆనంద గానరసం వినిపించరి అంటే జానలారా అంటే కులకరే విటుల ముందు ధనములు కురువలే అని తల్లి అనగా, శివుని అపేక్షించిన చిత్తంపై విటులకై ఆశపడినే ఈశ్వరుమూర్తిని ఆక్షింపగోరడు చూపు అన్యరూపంబు చూడదనునే హరుని భవహరుని శ్రీకాళహస్తుని వినుతి మొడరించు జిహ్వ మనుజాతికి ప్రియము చేజాలదు వారవధు సౌఖ్యము తగదమ్మ అని ఇరువురూ వాదించితే తల్లి చిన్నబోయిందిట. అయ్యో, వీరికి పైపెట్టిన సొమ్మంతా ఉమ్మాయినే అని కటకటపడిందిట. అమ్మాయిలు కూడా చెరణించి బయటపడడం ఎలా అని ఆలోచనలో ఉండగా ఆ ఊరి కాపలివారు దొంగజంగం వేషాలు వేసుకుని ఆ కన్యలని ఊరగా పిలిచి, ఎలా తల్లితో పోరగా పనిలేదు, కాళహస్తీపతిని మీకు చూపించుట మాది భారము అని నిషా సమయంలో రహస్యంగా ధనం తీసుకొని బయలుదేరమని సలహా ఇస్తారు. కన్యలు కూడా తల్లి బలవంతాలను తప్పించుకోవాలని కోరి రాత్రికి రాత్రి ప్రయాణం అయ్యారు. దారిలో తాండవ సముద్ధత పాదము గలిగిన చిదంబరేశ్వరిని, అమ్మ శివకామసుందరిని కొలువు తీసి చూసి వ్యాఘ్రపాద్రిని, పతంజలిని కూడా దర్శించి మూడవ నాడు అడవి మధ్యంలో శివనామస్మరణ చేసుకుంటూ దొంగజమ్మగలు నమ్మి వెడుతున్నట. ప్రతి పల్లె దాటగానే ఎవరూ లేరని తెలుసుకుని ఆ ప్రదేశంలో వీరినిద్దరినీ మట్టు పెడదాం అనుకున్నప్పుడల్లా వారికి వింతగా రాజు, సేన, శంబరరాజు, పుళింద భటులు, పశురక్షక రాజులు, కొలుసువాళ్ళు, రాజధరుడు అయిన శివుడు ప్రత్యక్షం అవుతున్నట. ఎన్ని రకాలు ఎన్ని రోజులు ప్రయత్నించినా ఆ భక్త రక్షాకరుడు భవుడు వీరిని కంటికి పాపలా కాపాడుతూనే ఉన్నట. ఇంతలో కాళహస్తి సమీపిస్తుంటేనే కన్యలు భావసమాధిలోకి వెళ్ళిపోయారట. ఇదే తరుణం వీరిని చంపి రత్నాభరణాన్ని ధనాన్ని దోసుకుపోదాం అనుకుంటుంటేనే జంగమ వేషంలో ఒకడు ప్రత్యక్షం అవగాని ఆ కలకలంబు చింతంబు ఆకులత పొంద దొంగలు కాకుల తెలుగున జరి ఏకాకులగుచు. ఆహా, ఈ పద్యం చదివితేనే వాళ్ళ ఎంత కంగారో భయమో మనకు అనిపిస్తుంది. ఆ భవుడు, అమ్మలారా, కాళహస్తీశ్వరిని ఆరాధన చేయ కొనిపోయేదను ఆదరించి వెనుక నడిచి వారిని ఆత్మనగరీ సీమకడ చేర్చి అంతర్హితుడయ్యాట. అంతర్ధానం అవగానే, అయ్యో, నేరమైతిమి శివుడని నిశ్చయింప మొక్కమైతిమి శివుడని మోకరించి చూడమైతిమి ఎన్నడు చూడగలమో ఇందుధరుడు అని చెప్పి ఎంతో బాధపడి మొగలేటిన జలకములాడి బహుజన్మ పాపము పోవునని ఆది మధ్యాంతరహితుని భావనాతీతుని ధ్యానించుకుంటూ ఏకాగ్రత శ్రద్ధలతో క్షేత్రమహిమ గల ఆ చోట కాలం గడుపుతుండగా ఒకరోజు ఆలయంలో ఎవరూ పూజిస్తూ ఉండగా జ్ఞానప్రసూన కలికయు తానును జన్మదైన్యం బుడుపొన్ ఒక దేహి అయి ఎదురై నిలిచాట శివుడు. దేవస్థానంలోకి జనిన పురంధరీరత్నములు రారదేమి లోనికి పోయి గుడివెళ్ళ చూచిన గుడిలో ఎవ్వరికీ కన్యకలను కానరారట. వీరు కానదాగ సంభ్రమం పడుతుంటే అంబరవాణి శంఖవళదింతయు కాళహస్తి శేఖరుని కొలిచి మోక్షము పొందిరి అని అక్కడ అందరూ ఆహా ఏమి కన్యకామణుల అదృష్టం అని వేణోళ్ళ పొగుడుతూ భక్తియే మోక్షమునకు సరైన మార్గం అని జయ జయశంకర అని కీర్తించారట.
1: ఇంతవరకు నక్కీరుడు రాజీవాక్షుల కథ శ్రీమతి వి జయలక్ష్మి గారి ప్రసంగం విన్నాం కదా.

దేశ ప్రజల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాల్లో ఈరోజు మనం అటల్ భూజల్ యోజన ఈ పథకంపై

కొన్ని వివరాలు తెలుసుకుందామా? భూగర్భ జలాల పరిరక్షణ మరియు సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి గ్రామ పంచాయతీలు మరియు స్థానిక సంస్థల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రవేశపెట్టబడిన పథకం ఇది. ఎంపిక చేసిన అత్యధిక నీటి కొరత ఉన్న కొన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలాల వనరుల నిర్వహణను మెరుగుపరచడమే కాక సమర్థవంతమైన నీటి వినియోగ పద్ధతులను అవలంబించడానికి భూగర్భ జల మట్టాల తగ్గుదల గతిని మెరుగుపరిచి ఈ వ్యవస్థనే బలోపేతం చేసే దిశగా అమలుపరచబడుతోంది ఈ పథకం. మరిన్ని వివరాలకు https://www.indiawaterportal.org లో పొందగలరు.

కార్యక్రమంలో ఇప్పుడు కారుణ్య రమేష్ వినాయగర్ బృందం గానం చేసిన ఈ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం విందాం. సంగీతం మణిశర్మ, చిత్రం ఖలేజా.

శ్రోతలకు ముఖ్య గమనిక. మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ నెల 26వ తేదీ అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి అన్ని కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళనాడు పుదుచ్చేరి అన్ని కేంద్రాలలో అన్ని నిలయాల నుండి తమిళ అనువాదం ప్రసారమవుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో నటులు నిర్మాత శ్రీ కైకాల సత్యనారాయణ గారి సినీ జీవిత విశేషాలపై కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో చివరిగా చిత్రగానం చేసిన ఈ చంద్రబోస్ సాహిత్యం విందాం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, చిత్రం పెళ్లి పీటలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన రెండవ యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు పివి సింధు ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యా సేన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ వివాదాన్ని లేవనెత్తుతూ నిరసనలకు దిగారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ విపక్షాలు వినకపోవడంతో సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సిక్కింలోని తీస్తా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ టెన్నల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం ప్రకటించారు. అనంతరం దేశంలోనే తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలును ప్రారంభించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నీట్ అంశంపై మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు, గందరగోళం చెలరేగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం ముందు అనుమతి లేకుండా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధర్నాకు దిగడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆయన ప్రవర్తన బాధ్యతారహిత్యంగా ఉందని విమర్శించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజుగా అభివర్ణించారు. ప్రధానమంత్రి నివాసానికి ఉండే గౌరవము, ప్రాముఖ్యత తెలిసి కూడా రాహుల్ గాంధీ ఇలా ప్రవర్తించడం తగదన్నారు. దేశ ప్రధానమంత్రి భద్రత అనేది అత్యంత కీలకమైన అంశమని, భద్రతా ప్రమాణాలను గౌరవించడం ఎంతో ముఖ్యమని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఆసియాన్ ఇండియా పోస్ట్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఇంధనం, ఆహారం, ఆరోగ్య భద్రతలను తేలికగా తీసుకోలేమని, సవాళ్లను ఎదుర్కొంటూనే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ఆసియాన్ ఇండియా సముద్ర సహకార సంవత్సరం అని పేర్కొంటూ సురక్షిత భవిష్యత్తు దిశగా ఇరుపక్షాలు పురోగతి సాధించాలన్నారు.
1: In this era of volatility and disruption, the most visible stress is on supply chains. Energy, food and health security can no longer be taken for granted. Observing international law in that regard is therefore vital. 2026 is the ASEAN-India year of maritime cooperation. At the same time, both India and ASEAN are optimistic about their prospects.
0: భారత అధ్యక్షతన సాంప్రదాయ పరిపూరకమైన సమగ్ర వైద్యంపై బ్రిక్స్ సమావేశం నిన్న చండీగఢ్లో జరిగింది.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చండీగఢ్లో నిర్వహిస్తున్న 4 రోజుల బ్రిక్స్ హెల్త్ ట్రాక్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది. బ్రిక్స్ సభ్య దేశాల నుంచి వచ్చిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు, ప్రతినిధులు ఈ రంగంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, జ్ఞానాన్ని ఉత్తమ పద్ధతులను పంచుకోవడంపై చర్చించారు. ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ప్రధాన ఇతివృత్తం

0: இத்தியோப்பியா, இந்தியா, ஈரான், ரஷ்யா, சவுத் ஆப்பிரிக்கா, யுனைடெட் அரப் ఎమిరేట్స్ దేశాలు పాల్గొని తమ అనుభవాలు పంచుకున్నాయి. అందరికీ సమగ్రమైన సుస్థిరమైన ఆరోగ్య సేవలను అందించడంలో భారతదేశ నిబద్ధతను ఈ సమావేశం చాటి చెప్పింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటకలోని కార్వార్ ఐఎన్ఎస్ కదంబ నావెల్ బేస్లో జరిగిన వేడుకలో రెండవ యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మాల్వాన్ను జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమానికి వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కోచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న 8 యుద్ద నౌకల్లో ఇది రెండవది. ఈ ఏడాది నౌకాదళంలో చేరిన 7వ యుద్ద నౌక కాగా మరో 12 నౌకలు రానున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ దిశగా నౌకాదళం సాధిస్తున్న ప్రగతిని అభినందించారు. ఏవియేషన్ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు వాయుసేన కూడా ఇదే వ్యూహాన్ని అవలంబించాల్సి ఉందన్నారు.
1: As far as naval shipbuilding is concerned, India has always had an edge, and we had carried our legacy forward in making ships. So very good progress has been made in our Atmanirbharta as far as shipbuilding is concerned. I just hope that, you know, other two services, especially Indian Air Force, learns their lesson as to how Indian Navy has been able to, you know, get this whole concept right, where you have your Indian Navy officers who are embedded in your shipbuilding right from the beginning.
0: గత ఏడాది కేరళ తీరంలో అగ్ని ప్రమాదానికి గురైన కార్గో షిప్ నుండి 12 చైనా సిబ్బందిని రక్షించినందుకుగాను చైనా కొత్త రక్షణ అటాషే రియర్ అడ్మిరల్ యు జియాన్ భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ స్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలు పురోగమిస్తున్న తరుణంలో సాయుధ బలగాల మధ్య సహకారం పెరగాలని పిలుపునిచ్చారు. భారత్, చైనాలు కీలకమైన పొరుగు దేశాలని వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మెరుగుదల పథంలోకి వచ్చాయని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా రాజధాని ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మూసివేసినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. అయితే రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో లైన్లు మారేందుకు సదుపాయం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ రౌండ్ 32లో ఈరోజు భారత స్టార్ పివి సింధు స్వదేశీ క్రీడాకారిణి ఉన్నతి హుడాతో, పురుషుల సింగిల్స్లో లక్ష్యా సెన్ జపాన్కు చెందిన యుషి తనకాతో తలపడతారు. మరొక మ్యాచ్లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి 21-17, 5-21, 21-17 ఇండోనేషియాకు చెందిన అల్వి పర్హాన్ను ఓడించి ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్లో అర్జున్ హరిహరన్ జోడి చైనా ద్వయం వాంగ్చాంగ్ లియాంగ్ వికెంగ్ను ఢీకొట్టనుంది. అయితే మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్ రుత్వికా జోడీ తనీషా ధ్రువ్ జంట చైనా చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇరాన్ అణుశక్తి కేంద్రాలపై దాడులు చేయవద్దని టెహ్రాన్ హెచ్చరించినప్పటికీ అమెరికా వరుసగా 11వ రాత్రి కూడా ఇరాన్పై వైమానిక దాడులు జరిపింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ బెదిరింపులను అణిచివేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలపై ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రస్తుత అస్థిరత, ఆటంకాల కాలంలో సప్లై చైన్లపై తీవ్ర ఒత్తిడి ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత నౌకాదళం కర్ణాటకలోని కార్వార్లో మాహే క్లాస్కు చెందిన 2వ యాంటీ సబ్మెరైన్ యుద్ద నౌక ఐఎన్ఎస్ మాల్వన్ను జలప్రవేశం చేయించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంట

శ్రోతలకు నమస్కారం. మధుర సమయానికి స్వాగతం. ఈరోజు బుధవారం కదా, మరి అలనాటి ఓ చలనచిత్ర పరిశ్రమకి సంబంధించిన ఓ వ్యక్తి గురించి కదా మనం మాట్లాడుకుంటాం. మరి ఈరోజు ఎవరంటారా? ఈనాడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి నవరస నట సార్వభౌములు. ఓ నటుడిగా అటు పౌరాణిక, సాంఘిక, ఇటు చారిత్రక, జానపద, ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో హాస్య నాయక ప్రతినాయక భూమికలెన్నో పోషించి ఎస్వి రంగారావు గారి తరువాత తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అంత పేరు, ప్రతిష్ట, యశస్సు తన నటనా ప్రతిభతో మాత్రమే సొంతం చేసుకున్న నటశేఖర కళాప్రపూర్ణ నవరస నటనా సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారు. వారి సినీ ప్రస్థానంలో విశేషాలన్నీ చెప్పుకుందామా మరి? కానీ ముందుగా ఘటోత్కచుని పాత్ర

0: పాత్రలో ఎంతో అద్భుతంగా వీర కరుణా హాస్య రసాలు పోషించిన వారి ఘటోత్కజుడు చిత్రంలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళం నుండి జాలువారిన ఈ సిరివెన్నెల కళాన్ని ఎస్పి కృష్ణారెడ్డి సంగీతంలో ఆస్వాదిస్తూ ముందుగా మన ప్రస్థానాన్ని మొదలు పెడదాం. ముందుగా పాట విందామా?
1: స్వర్గాన ఉన్న మాత, నీ స్వరం వినాలని తపిస్తుంది నీ కూన. నీ మాటగా నేను చెప్పేది తల్లి, ఆహా దివ్యోపదేశం, దివ్యోపదేశం మాత.
2: చెప్పంక, అమ్మేం చెప్పిందో చెప్పు, చెప్పువా చెప్పువా చెప్పు.

శ్రీ కైకాల సత్యనారాయణ గారు 1935వ సంవత్సరం జూలై 25వ తేదీన కృష్ణా జిల్లా గొడవల్లేరు మండలం కౌతవరం అనే గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్య, ప్రాథమికోన్నత విద్య గుడివాడ, విజయవాడలో పూర్తి చేసి గుడివాడలో ఏఎన్ఆర్ కళాశాల నుండి పట్టభద్రులయ్యారట. ఆ కాలంలో అందరికీ చదువుతో పాటుగా అయితే నాటకాలు చూడడం లేదా నాటకాల్లో పాత్రలు వేయడం సాధారణంగా ఓ అభీష్టం, ఓ ప్రవృత్తి లాంటిది. అంతేకాదు, ఆనాటి సమాజంలో నాటకమే సామాన్య ప్రజానీకానికి పెద్ద మనోరంజనం, అదే ఎంటర్టైన్మెంట్. మన సత్యనారాయణ కూడా కాలేజీలో చదువుకునే రోజుల్లో చాలా హుషారుగా నాటకాల్లో వివిధ వేషాలు వేసేవారు. రంగస్థలం మీద నటనా ఓనమాలు దిద్దిన తరమే కదా వీరిది కూడా. సరే బావుంది, అలా చదువు, కాస్త కళాపోషణకి నాటకాలు. ఇలా సాగుతూ ఉంటే మరి ఓ మెలిక రావాలి కదా, అదేమిటి చెప్తా, తినబోతు రుచెందుకు. కానీ అంతకంటే ముందుగా వారు నటించిన ఏకవీర ఈ చిత్రం నుండి డాక్టర్ సి నారాయణరెడ్డి కలం, పి సుశీల ఘంటసాల గానం, సంగీతం కెవి మహాదేవన్. ఇప్పుడు విందామా?

ఓ రోజు సాయంత్రం ఓ నాటకంలో ఓ వేషం వేస్తూ ఉండగా సత్యనారాయణ గారిని ప్రఖ్యాత నిర్మాత దర్శకులు శ్రీ గరికపాటి రాజారావు గారు చూశారట. వీరెవరు అని అడుగుతారా? ఆంధ్ర ప్రజా నాట్య మండలి అనే నాటక సమాజ వ్యవస్థాపకులు. నటులు జమున, అల్లు రామలింగయ్య వంటి వారిని చలనచిత్ర పరిశ్రమకి పరిచయం చేసినటువంటి నిర్మాత దర్శకులు. అలాంటి వారి చూపు సోకడమే అదృష్టం అనుకోరు ఎవరైనా. ఆయన వచ్చి, ఒరే బాబు నువ్వు బావున్నావురా, నీ నటన బావుంది, ఇప్పుడే నాతోరా, నిన్ను హీరోని చేసేస్తాను అని మన కుర్రాడు సత్యనారాయణతో అంటే, అబ్బే నాకు సినిమాల్లోకి వెళ్లాలన్న ఆసక్తే లేదండి, ముందు కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలి, బాగా చదువుకోవాలి, మా ఇంట్లో ఇప్పటి వరకు చదువుకున్నవారే లేరండి అని అన్నారట. ఓ దర్శక నిర్మాత వెతుక్కుంటూ వచ్చినా ముందు చదువు పూర్తి చేసిన తర్వాత అప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తాను అనడం సాహసమా సమంజసమా చెప్పుకుందాం. కానీ అంతకంటే ముందుగా భరతుడిగా సత్యనారాయణ గారు నటించిన చిత్రం లవకుశ, మరి ఆ చిత్రం నుండి ఘంటసాల సంగీత సారథ్యంలో సీనియర్ సముద్రాల సాహిత్యం పి లీల సుశీలమ్మ గళాల నుండి ఇప్పుడు విందామా.

సరే అలా చదువు పూర్తయింది, అయినా సినిమాల ధ్యాసే లేదు. కుటుంబ వ్యాపారం చేసుకుంటూ ఓసారి చాలా రోజులైంది అలా గుడివాడ వెళ్ళి వద్దాం అనుకుంటూ ఉండగా, ఇంతలో మద్రాస్ నుండి ఆయన స్నేహితులొకరి దగ్గర నుంచి వారికి ఉత్తరం వచ్చింది. ఏముందట ఆ ఉత్తరంలో అంటే, ఎల్వి ప్రసాద్ అనే దర్శకులు కొత్త తారాగణంతో కొడుకులు కోడళ్ళు అనే చిత్రం నిర్మించబోతున్నారు, నువ్వు వచ్చి ఆ స్క్రీన్ టెస్ట్లో పాల్గొరా అని ఆ ఉత్తరం ఉంటే, అది తీసుకెళ్లి వాళ్ల నాన్నగారికి చూపిస్తే, వెళ్తే వెళ్ళు, ఏం లేకపోతే మన వ్యాపారం చేసుకో మన ఊరికే వచ్చి అని అన్నారట. అలా గుడివాడ వెళదాం అనుకుని మద్రాస్కి వచ్చి ఎల్వి ప్రసాద్ గారికి స్క్రీన్ టెస్ట్ ఇచ్చి అద్భుతంగా నటించి, మీ అవసరం పరిశ్రమకి ఉందని, కాకపోతే ఇంకా నెల రోజులు వ్యవధి ఉందని, మద్రాసులో ఉంటే ఇక్కడ అడ్రస్ ఇవ్వండి, మీ ఊరు వెళ్ళిపోతే అక్కడ అడ్రస్ ఇవ్వండి, నేనే మీకు కబురు పెడతాను అన్నారట. సరే ఎలాగో వచ్చాను కదా, ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారట. ఎక్కడ? చెన్నపట్నంలో. అంటే తాత్కాలికంగానా శాశ్వతంగానా? మరి తర్వాత ఏం జరిగింది చెప్పుకుందాం. కానీ అంతకంటే ముందుగా ఓ వైవిధ్యమైన పాత్రలో సత్యనారాయణ గారు కనిపించిన చిత్రం తాత మనవడు. ఆ చిత్రం నుండి పి సుశీల గానం చేసిన డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సంగీతం రమేష్ నాయుడు. ఇప్పుడు విందామా?

అలా మద్రాస్ నగరంలో ఉందాం అని నిర్ణయించుకున్నా ఎక్కడుండాలి? తర్వాత ప్రశ్న అదే కదా. ఆ కాలంలో చాలామందికి పానగల్లు రాజావారి నేటి పనగల్ పార్క్ అదే శరణ్యం. 15 రోజులు అలా ఆ పార్క్లోనూ గడిపిన తర్వాత ఓ స్నేహితుడి పరిచయం ద్వారా వారి వరండాయే శరణ్యం. అయితే ఈ నెల రోజుల్లో ఎన్నో పరిణామాలు, ఎన్నో అవకాశాలు వచ్చాయి, చేజారిపోయాయి. ఆఖరికి ఎల్వి ప్రసాద్ గారి అవకాశం కూడా చేజారిపోయింది. ఏ ప్రయత్నం ఫలించలేదు. అసలు నా మానన నేనుంటే నన్ను ఎందుకు ఇక్కడికి పిలిపించారు? నేనక్కడ ఊళ్ళో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ బానే ఉన్నాను కదా, ఎందుకీ బాధ అనుకుంటూ చాలా నిరాశకి లోనైనా ఊరు నుండి ఓ అవకాశం వచ్చిందని వచ్చాను. ఉత్త చేతులతో వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు మన సత్యనారాయణ గారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది చెప్పుకునే ముందుగా, ఉగాది ఈ చిత్రంలో నటీమణి లైలా తాతగా, మనవరాలిని మనసారా ప్రేమించి లాలించే తాతగారి పాత్రలో నటించిన ఆ చిత్రం నుండి సిరివెన్నెల సీతారామ శాస్త్రి కలం, ఉన్నికృష్ణన్ సునీత గళాల్లో, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు విందామా

ఆకాశవాణి చెన్నై కేంద్రం నిలయంలో సమయం 3:30 కావస్తోంది. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమంలో నవరస నట సార్వభౌమ శ్రీ కైకాల సత్యనారాయణ గారిపై కార్యక్రమం కొనసాగుతోంది.

సరే ఎన్ని కష్టాలొచ్చినా తాడో పేడో తేల్చుకునే ఊరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు మన సత్యనారాయణ గారు. ఇక ఎలాగో కష్టపడి ఓ చిన్న గదిలో కొంతమంది స్నేహితులతో కలిసి ఉంటూ ఉండేవారట. ఓ రోజు అవకాశాల కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ఇంటికి వచ్చాక ఓ కప్పు కాఫీ తాగుదామని అలా కూర్చుంటే, కాస్త కాఫీ తాగుతూ ఉండగా ఆ గ్లాసు అడుగున చచ్చిన సాలిపురుగు ఉందని స్నేహితులు గ్రహించారట. సాలీడు విషమని పద పద డాక్టర్ దగ్గరికని తొందరపెట్టినా, ఈ ఊరిలో నా భవిష్యత్తు ఉంటే తెల్లవారగానే లేచి మళ్ళీ ప్రయత్నిస్తాను, లేదంటే నేను ఏదో ఓ రోజు వెళ్లేవాడినే రేపే వెళ్తాను, ఎవరు శాశ్వతం ఇక్కడ అని వేదాంతాన్ని వర్లించి హాయిగా పడుకుని కళామ్మ తల్లి ఆశీర్వాదం ఎంత మెండుగా లేకపోతే ఆ మర్నాడు లేచి సుమారు 750 సినిమాల్లో నటించడమేమిటి, ఇవన్నీ విధి చేయు వింతలు కాదు. విధి ఈ మాట ఎలా ఉన్నా విధిగా వాళ్ల కర్తవ్యాన్ని కష్టపడి నిర్వహించిన తరం వారు వీరంతా. అందుకే వారి ప్రతిభ అలా రాణించింది. మరి ఇప్పుడు మనం కార్యక్రమంలో వినబోయే ఈ పాట నేరుగా జంజీర్ అనే చిత్రం నుండి, అదే బాణి యారీ హే ఈమాన్ మేరా అన్న పాట అదే బాణిలో స్వీకరించబడినది. హిందీలో ప్రాణ్ ఎంత ప్రాణం పెట్టి ఈ పాటలో నటించారో మన సత్యనారాయణ గారు కూడా తన షేర్ఖాన్ పాత్రలో అంతే ఒదిగిపోయారు. స్నేహమేరా అని

గానే గుర్తొచ్చేది నారాయణరెడ్డి గారి కలం, సత్యం సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళం. ఇది నిప్పులాంటి మనిషి చిత్రం నుంచి అయితే ఈ మాటలన్నీ అంతే నిజం. మరింకెందుకు ఆలస్యం? ఆ పాట వినేద్దామా?

ఆ విధంగా ఎన్నో ప్రయత్నాల తరువాత 1959 ప్రముఖ నిర్మాత శ్రీ డిఎల్ నారాయణ గారి నిర్మాణ సంస్థలో ఆయన దర్శకత్వంలోనే సిపాయి కూతురు చిత్రంలో మొట్టమొదటి అవకాశం వచ్చింది సత్యనారాయణ గారికి. డిఎల్ నారాయణ గారంటే కన్యాశుల్కం, దేవదాసు, చిరంజీవులు వంటి చిత్రాల నిర్మాత. అయితే సిపాయి కూతురు చిత్రం వాణిజ్యపరంగా అంత విజయం సాధించుకున్నా పరిశ్రమ ఓ నిజాన్ని అంగీకరించింది. అదేంటో చెప్పనా? అప్పటికే ఓ ప్రత్యేక శైలిలో శరవేగంతో దూసుకుపోతున్న నటులు ఎన్టీఆర్ గారిని పోలిన వ్యక్తి ఒకరు ఉన్నారని, ప్రతి ఒక్కరూ సత్యనారాయణ గారిని చూసి మీరు అచ్చం ఎన్టీఆర్ గారిలా ఉన్నారే, మీరు వారికి ఏమవుతారు, వారి తమ్ముడా అని అడిగేవారట. ఆ విధంగా ఎన్టీఆర్ గారికి నకలు, అదే డూప్గా కూడా కొన్నాళ్ళు ఆ పాత్రల్ని ధరించారు వారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పుకునే ముందుగా కార్యక్రమంలో ఇప్పుడు చంద్రబోస్ సాహిత్యం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళం నుండి, స్వర రచన ఎంఎం కీరవాణి, చిత్రం పెళ్లి సందడి ఇప్పుడు విందాం.

అలా ఎన్టీఆర్ గారికి నకలుగా కూడా కొన్నాళ్లు నటించిన తర్వాత 1960లో ఎన్టీఆర్ గారు తన నిర్మాణ సంస్థలో వచ్చిన చిత్రం సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణిలో వీరికో పాత్రనిచ్చారు. అలా అలా నెమ్మదిగా నిలదొక్కుకుంటూ ఒక్కొక్క అడుగు వేస్తున్న తరుణంలో ఏం జరిగిందంటే, ఎక్కడ పెద్దగా కలిసి రాకపోయినా మన వాడికి ధైర్యము పోలేదు, కానీ ఇంకా లాభం లేదు అన్న స్థితి వచ్చింది. సరే పెట్టే బడే సర్దేసుకుందాం అని సర్దేసుకుని మళ్ళీ మద్రాసు ఎప్పుడొస్తామో అని ఓ రోజంతా మద్రాసు చుట్టుముట్టి సాయంత్రం మిత్రులు డిఎల్ నారాయణ గారి ఇంటికి వచ్చేసరికి, ఒరే ఎక్కడున్నావురా ఇప్పటి వరకు? విఠలాచారి గారు నీకోసం ఎన్నిసార్లు ఆఫీస్కొచ్చెళ్లారో తెలుసా? నిన్ను ఏదో సినిమాలో బుక్ చేసుకోవడం కోసం అని అన్నారట. ఈ మలుపు వల్ల ఏం జరిగింది అంటే, సత్యనారాయణ గారికి జానపద బ్రహ్మ విఠలాచార్య గారి చల్లని నీడ దొరికింది. 1960లో కనకదుర్గా పూజా మహిమ అనే చిత్రంలో మొట్టమొదటిసారి ప్రతినాయకుడి పాత్ర పోషించే అవకాశము లభించింది. సత్యనారాయణను ఓ ప్రతినాయకుడిగా చిత్రింప చేయవచ్చు అని మొట్టమొదటగా కనిపెట్టింది శ్రీ విఠలాచార్యే. వేరెవ్వరూ చూడని ఆ కోణం ఇక సత్యనారాయణ గారి జీవితాన్నే మార్చేసింది. అందుకే ఆయన కూడా ఎప్పుడూ నా పాలిట దేవుడాయన, నన్ను చేరదీసిన పెద్ద మనిషి అని తన కృతజ్ఞతని ఎప్పుడు సమయం వచ్చినప్పుడా చెప్పుకుంటూ ఉండేవారట. ఇక అప్పటి నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఓ విలక్షణ నటుడు దొరికాడని చెప్పాలి. ఆ ప్రస్థానం ఎన్నో ఏళ్ళు అలా కొనసాగుతూనే ఉంది. మరి మన కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళం నుండి జాలువారిన ఈ శ్రీశ్రీ కలం, సంగీతం చక్రవర్తి, చిత్రం యమగోళ, ఇప్పుడు విందామా?

0: సత్యనారాయణ అనగానే ఎన్నో ప్రతినాయకుడి పాత్రలు వేసినా, ఓ విలన్ కళ్ళ ముందు కదలాడినా, ఓ సంపూర్ణ నటుడు కూడా మన కళ్ళ ఎదుట వెంటనే అంతలోనే వచ్చి విశ్వరూపం చూపిస్తాడు. ఓ నాన్న, ఓ తాత, ఓ బావగారు ఏ పాత్ర వేస్తే అందులో ఒదిగిపోయారు. అయితే కొన్ని పాత్రలకి కొన్ని పారిభాషిక పదాలు, డెఫినిషన్స్. ఉదాహరణకి ఘటోత్కచుడు అంటే ఆ చంద్రార్కం తెలుగువారి నాలుకపై మొదట వచ్చే పేరు ఎస్వీఆర్ గారే. అయితే అదే పాత్ర సత్యనారాయణ గారు వేసి సభాష్ అనిపించుకున్నారు. ఎస్వీఆర్ గారు పోషించిన పాత్రని ముట్టుకోవడమే ఓ సాహసం. ఆ పాత్రకి 100% తన శైలిలో నటించి అశేష ప్రజానీకాన్ని మెప్పించారు మన సత్యనారాయణ. అలాగే దుర్యోధనునిగా వారి నటన అమోఘం. ఎన్టీఆర్ గారిని, ధూళిపాలని దుర్యోధనుడిగా ఎంత ఆదరించారో మన తెలుగు ప్రేక్షకులు. శ్రీకృష్ణావతారం చిత్రంలో సత్యనారాయణ గారిని అంతే ఆదరించారు. మరి ఆ చిత్రం నుండి కొన్ని సంభాషణలు ఇప్పుడు విందామా?
1: నేనిప్పుడు పాండవ దూతగా నీ సన్నిధానానికి వచ్చాను.
2: ఇందరి సమక్షములో పాండవుల కోరికను తెలియపరచి, సంగ్రామము నివారించి రాజన్యలోకమును రక్షించవలెనని
1: నేను శాంతి దూతనై చనుదించా. మామా, పాండుకుమారులు నీ పట్ల విధేయులై శ్రద్ధాశక్తులతో నిన్ను సేవించాలని వాంఛిస్తున్నాను. నీవు నీ పితృధర్మాన్ని పాటిస్తావని విశ్వసిస్తున్నా.
2: ఆనాడు జూత సభలో వారంగీకరించిన నియమాలను పాటించారు. ఇక మీరు మీ మాట ప్రకారం
3: నీ తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అతులిష్టపడవయేదియు ఐదు మనిరి ఐదుగురకు.

0: பாண்டவுல பாத்தியத நீனு வகிஸ்தான், நீ குமாருல பாத்தியத நீ வகிச்சு நிர்ணய.
1: வாசுதேவ, சர்வம் தெரிசி கூட நாபை நின்ந்தமோ, அந்துடனைனந்து வல்ல ஆனாடு பாண்டுராஜி ராஜ்யம் பாலிஞ்சாடு, ஈனாடு நா குமாருடு ஸ்வதந்திரங்கா ராஜ்யம் செஸ்துன்னாடு. இப்புடு கர்ணுலதோ பாட்டு நா மாட கூட గ్రుడ్డి படிபோயி.
2: மகாராஜா, ஆ சமாதானம் சமுச்சிதம் காது. குரு சாம்ராஜ்யானிக்கு மீரே சார்வபௌமம், மீ மாட்டுக்கு திருகுலேது. வாசுதேவுடு வந்துடன்ன வார்த்தை வினகானே மீரந்த மாட்டல மரிச்சிபோட்டார். ஏமடிகினா ஆ மகானுபாவுனிக்கு இவ்வாலனி உற்சாகப்படாரே. இப்படிரா அசக்தினு வலி பாத்தியத்தை விடநாடடம் தர்மம் காது.
0: ஆம்பிகேய, நீ மௌனவிரதானிக்கு உத்வாசன சப்பக தப்பது. யுவராஜு, நீ தந்திரி ஹிருதயంలో చెలరేగి ధర్మ సంఘర్షణ తిలకించావా? తమ్ముని బిడ్డలపై మమకారము, మరొక వైపు తన బిడ్డవు నీవు తన మాటను మన్నించవేమోనన్న అనుమానంతో ఆయన ఆందోళన పడుతున్నాడు. నీ అభిప్రాయం ధర్మ సమ్మతంగా వివరించి సంధికి ఒడపరచు.
3: శ్రీకృష్ణ, నా అభిమతం అందరికీ విదితమే. ప్రత్యేకించి ఒక్కాణించవలసిన నిమిత్తం లేదు. సర్వాధికారాలు పోగొట్టుకున్న పాండు కుమారులకు ఈ రాయభారం సాగించే అర్హత లేదు. ఈ మహాసభలో ఆ చచ్చే అసంగతం
0: విన్నావా మహారాజా? ఆ కుమారులు ఆ తీరు, ఈ కుమారులు ఈ తీరు. நீ பிட்டல வல்ல நீவிலா இடுமுலு படவலசுது. ஏன் செய்து ஏனாடு செய்துக்குன்ன பாப்பமும்.
4: இலா சுமாரு ஆறு பதுல காலம் நடனே ஊபிரிகா ஜீவின்சி, మంచి మంచి వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఓ పెద్దాయనల తనకంటూ ఓ ఇమేజ్, చలనచిత్ర చరిత్రలో నిస్సంకోచంగా తనకంటూ ఓ పుటని సువర్ణాక్షరాలతో తన ప్రతిభ సిరాతో తానే లిఖించుకున్న ఈ నవరస నటనా సార్వభౌములు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు గ్రహీత కూడా. ఇక పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు ఇలా ఇవన్నీ ఓ పక్కనైతే, తెలుగుతెర యమధర్మరాజు అదేనండి యముడు. వీరే కదా యముడిగా ఆనాడు యమగోలలో, నిన్న యముడికి మొగుడులో, మరి యమలీలలో వారి నటన ఎలా మరిచిపోగలం? ఇలా ఓ పరిపూర్ణ నటునిగా నవరసాలు పోషించిన కైకాల సత్యనారాయణ గారు ఆచంద్రార్కం స్మరణీయులే.

ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ యముండ